సోసేవక్ సేవా కరేజి శ్రోకమనాయసి హుకమ్మనే ఓ ప్రభా అంత కస్మా కమల పాయసి కస్మా పావసౌర కస్మా పావసౌకర మచ్చింది.